అమీర్ శంఖా సాహిబ్ దగ్గర వచ్చినా జదర కుడుకు దగ్గర జదర కుడుకు దగ్గర జదర కాదు కుడుకు దగ్గర ఇప్పుడు ఆందా దా ఇక్కడ ది ఇక్కడ ధేతి ఇట్ట ఘేతి ఇట్ట కత్తెట దట ధాపక దేకిట్ట ఘేంద్ర ఆందా జదర కుడుకు దాదర కుడుకు దా ఇప్పుడు ఆందా ఆందా ఇక్కడ ఆందా ఆందా ఇక్కడ ఆందా ఆందా జదర కుడుకు దాదర కుడుకు దా ఇప్పుడు ఆందా ఆందా ఇక్కడ ఆందా ఆందా జదర కుడుకు దాదర

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో స్వాతి తిరునాళ్ కృతులు వింటారు. ముందుగా వినండి దేవదేవ జగదీశ్వర పూర్వీ కళ్యాణి రాగం ఆదితాళం గానం సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్.
2: లిసన్ టు కాంపోజిషన్స్ ఆఫ్ స్వాతి తిరునాళ్. ద రెండిషన్ బిగిన్స్ విత్ దేవదేవ జగదీశ్వర ఇన్ రాగ్ పూర్వీ కళ్యాణి సెట్ టు ఆదితాళ్ రెండర్డ్ బై సెమ్మంగుడి శ్రీ ఆర్ శ్రీనివాస అయ్యర్.

0: ఇప్పుడు వినండి సేవే శ్రీకాంతం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం, గానం కుమారి శ్రీరంగం గోపాలరత్నం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ మోహన కళ్యాణి, సేవే శ్రీకాంతం, సెట్ టు ఆదితాళ్, రెండర్డ్ బై కుమారి శ్రీరంగం గోపాలరత్నం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో స్వాతి తిరునాళ్ రచనలు విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు కంపోజిషన్స్ ఆఫ్ స్వాతి తిరునాళ్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని టిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి గానం వింటారు. వాది సహకారం వయలిన్పై శ్రీ నేతి శ్రీరామశర్మ, మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సారసాక్ష పరిపాలయ, పంతువరాళి రాగంలో స్వాతి తిరునాళ్ కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You will now listen to a Carnatic classical vocal recital by Shri Musunuri Venkata Ramana Murthy. He is accompanied on violin by Shri Neethi Shri Rama Sharma and on mridangam by Shri Pulleti Kurthi Rama Rao. Listen to Sarasaksha Paripalaya, a composition of Swati Tirunal in rag Pantuvarali set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి దశరథ నందన అసావేరి రాగంలో త్యాగరాజ దివ్యనామ సంకీర్తన ఆదితాళం.
1: శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అ దివ్యనామ సంకీర్తన ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ అసావేరి దశరథ నందన సెట్ టు ఆదితాళ్.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ నేతి శ్రీరామ శర్మ, మృదంగంపై శ్రీ పుల్లేటికూర్తి రామారావు.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ నియతి శ్రీరామ శర్మ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పుల్లేటి కుర్తి రామారావు. This program was contributed by Shri Musunuri Venkata Ramana Murthy.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal duet by Srimati Vishnu Bhatla Saraswati and Srimati Vishnu Bhatla Krishnaveni, supported on violin by Sri K.V. Krishna, on Mridangam by Sri B.V.S. Prasad, and on Ghatam by Sri S. Hanumantarao.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారి గాత్ర యుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ కేవి కృష్ణ, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్, ఘటం శ్రీ ఎస్ హనుమంతరావు.
1: ఫర్ యుల్ బి లిస్నింగ్ టు ముత్తుస్వామి దీక్షితుల కంపోజిషన్ పరమేశ్వర ఇంద్రాగ్నాట సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా పరమేశ్వర నాటరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తన వింటారు.

0: You're listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you're enjoying vocal duet by Srimati Vishnu Bhatla Saraswati and Srimati Vishnu Bhatla Krishnaveni.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభొట్ల కృష్ణవేణి గారి గాత్ర యుగళం వింటున్నారు.
0: నౌ లిసన్ టు ఎ త్యాగరాజస్వామి కంపోజిషన్. నీ వల్ల గుణదోషమేమి ఎన్ర కాపి సెట్టు ఖండచాపుతాళ్.
1: కార్యక్రమంలో తర్వాత నీవ గుణదోషమేమి కాపి రాగం ఖండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: Agam, 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you have enjoyed vocal duet by Srimati Vishnu Bhatla Saraswati and Srimati Vishnu Bhatla Krishnaveni, supported on violin by Sri K.V. Krishna, on Rudangam by Sri B.V.S. Prasad, and on Ghatam by Sri S. Hanumantrao. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: రాగం నిరంతర భారతీయ సీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గార్ల గాత్ర యుగళం విన్నారు. వాద్య సహకారం వాయిలిన్ శ్రీ కెవి కృష్ణ, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్, ఘటం శ్రీ ఎస్ హనుమంతరావు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సి చిట్టిబాబు వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె వీరభద్రరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి సరస సామదాన భేద దండ చతుర, కాపీనారాయణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Karnataka classical Veena concert by Shri C. Chittibabu. He is accompanied by Shri K. Veerabhadra Rao on Mridangam and by Shri Nemani Somayajulu on Ghatam. Shri Chittibabu begins his concert with a composition of Tyagaraja Swami, Sarasa Samadana Bheda Danda Chatura, in Rag Kapi Narayani set to Aditala.

0: ఇప్పుడు వినండి మనవి చేయకొనవే వీణాధరి రాగం రూపకతాళం స్వీయ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ సెల్ఫ్ కంపోజిషన్ బై శ్రీ చిట్టిబాబు. మనవి చేయకొనవే వీణాధరి ఇన్ రాగ్ వీణాధరి సెట్ టు రూపకతాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సి చిట్టిబాబు వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె వీరభద్రరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో చివరిగా వినండి శుభపంతు వరాళి రాగంలో రాగం తానం పల్లవి ఆదితాళం.
1: యూఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీ సి చిట్టిబాబు. హీఈస్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ కె వీరభద్రరావు అండ్ ఆన్ ఘటం బై శ్రీ నేమాని సోమయాజులు. శ్రీ చిట్టిబాబు కంక్లూడ్స్ హిస్ కాన్సర్ట్ విత్ ఎ రాగం తానం పల్లవి ఇన్ రాగ్ శుభపంతువరాళి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సి చిట్టిబాబు వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె వీరభద్రరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీ సి చిట్టిబాబు. హీ వాజ్ అకంపెనీడ్ బై శ్రీ కె వీరభద్రరావు ఆన్ మృదంగం అండ్ బై శ్రీ నేమాని సోమయాజులు ఆన్ ఘటం. This program was contributed by
0: Akashavani Hyderabad
1: for Ragam 24/7 DTH anytime Indian music.